0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్రగతి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి, మృదంగంపై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి.
4: Listen to a Karnataka classical vocal recital by Dr. Mangalampally Balamurali Krishna. He is accompanied by Shri Komanduri Krishnamachari on violin and Shri Mullapudi Shri Ramamurthy on mridangam.
3: Karyakramalo munda venandi Manasa Shri Ramachandruni Maravake Isha Manohari Raganlo Tyagaraja Swami Kruti Adi Talam.
4: Dr. Mangalampally Balamurali Krishna begins his vocal recital with a composition in rag Isha Manohari, Manasa Shri Ramachandruni Maravake, set to Adital, composed by Saint Tyagaraja.

0: ఇప్పుడు నండి నాదవరాంగిణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి కృపాల వాల ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఇన్ రాగ్ నాదవరాంగిణి కృపాల వాల సెట్ టు ఆదితాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి మంచి రోజుది ఆనందభైరవి రాగం ఆదితాళం స్వీయ రచన.
1: నౌ లిసన్ టు హిజ్ ఓన్ కాంపోజిషన్ ఇన్ రాగ్ ఆనందభైరవి. మంచి రోజిది సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి పిలహరి రాగంలో స్వాతి తిరునాళ్ రచన ఆజ్ ఆయస్ శ్యామ్ మోహన మిశ్ర చాపుతాళం.
1: You will now listen to a composition of Swati Tirunal in Raag Bilahari. Aa Jaaye Shyam Mohana, set to Mishra Chaputal.

0: ఇప్పుడు వినండి సారస నేత్రాపారగుణ, రాగం శంకరాభరణం, ఆదితాళం త్యాగరాజస్వామి రచన.
1: Listen to a composition in Rag Shankarabharanam. Sarasa Netra Paraguna, set to Aditaal, composed by Saint Tyagaraja.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి, మృదంగంపై శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి.
1: యు ఆర్ లిస్నింగ్ టు అకర్ణాట క్లాసికల్ వోకల్ రిసైటల్ బై డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. హి వాజ్ అకంపనీడ్ బై శ్రీ కొమాండూరి కృష్ణమాచారి ఆన్ వయలిన్ అండ్ శ్రీ ముళ్ళపూడి శ్రీరామమూర్తి ఆన్ మృదంగం.
0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మృదంగ లయ విన్యాసం అంటారు ఖండచాపు తాళం.
1: You will now listen to a live vinyasam on Mrudangam in Khanda Chaputal.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you would be listening to Laya Vinyasam on Mrigam by Sri B.V.S. Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani. Now listen to Ethyagaraja Kriti Aada Modi Galade Ramayya in Rag 6 KC, set to Adithal.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారి మృదంగ లయ విన్యాసం వింటారు. వయలిన్ సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవాని. కార్యక్రమంలో ఆడమోడి గలదే రామయ్య, చారుకేసి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కీర్తన.

0: You have just listened to Laya Vinyasam on Mridangam by Sri B.V.S. Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani.
1: మీరింతవరకు శ్రీ బీవీఎస్ రాధ్ గారి మృదంగ లయ విన్యాసం విన్నారు. వయోలిన్ సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవానీ.
0: యు ఆర్ లిజనింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్ ఇట్స్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్. నౌ యుల్ బి లిజనింగ్ టు వోకల్ డ్యూట్ బై శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి అండ్ శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి, పాపులర్లీ నోన్ యాజ్ విష్ణుభట్ సిస్టర్స్, సపోర్టెడ్ ఆన్ వయోలిన్ బై శ్రీమతి బీవీ దుర్గా భవానీ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ బీవీఎస్ ప్రసాద్ అండ్ శ్రీ కె సద్గురుచరణ్.
1: ఇప్పుడు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి మరియు శ్రీమతి విష్ణుభట్ల కృష్ణవేణి గార్ల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవానీ వయోలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మరియు శ్రీ కె సద్గురుచరణ్ మృదంగం.
0: ఫస్ట్ విల్ బి లిజనింగ్ టు ఆధ్యాత్మ రామాయణ కీర్తన తగ వినవే ఈ చరిత్ర ఇన్ రా కళ్యాణి సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో తగ వినవే ఈ చరిత్ర కళ్యరాగం ఆదితాళం ఆధ్యాత్మ రామాయణ కీర్తన.

0: నౌ లిజన్ టు ఏ క్షేత్రయ పదం ఎటువంటి వాడే ఇన్ రాగ్ నీలాంబరి సెట్టు త్రిశ్ర త్రిపుటతాళ్.
1: తర్వాత ఎటువంటి వాడే నీలాంబరి రాగం త్రిశ్ర త్రిపుటతాళం క్షేత్రయ పదం.

0: This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 Anytime Indian Music.
1: నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: ఇప్పుడు వినండి బృహదంబికాయై నమస్తే వసంతరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ బృహదంబికాయై నమస్తే ఇన్ రాగ్ వసంత సెట్ టు మిశ్రచాపుతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ కె కృష్ణ ప్రకాష్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మీనాక్షి మే ముదం దేహి, పూర్వీ కళ్యాణి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH, Anytime Indian Music. You are listening to a Carnatic vocal recital by Shrimati Jayanti Rama. She is accompanied by Shri M. Suryadeepthi on violin and Shri K. Krishna Prakash on mridangam. Continuing the concert, you will now listen to Meenakshi Memudam Dehi, a composition of Muthuswami Dikshitar in Rag Purvi Kalyani, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సుమనస వందిత సుందరి మాధవి అష్టలక్ష్మి స్తుతి రేవతి రాగం ఆదితాళం.
1: శ్రీమతి జయంతి రమ కంక్లూడ్స్ హర్ కర్ణాటిక్ వోకల్ రిసైటల్ విత్ సుమనస వందిత సుందరి మాధవి అష్టలక్ష్మి స్తుతి ఇన్ రాగ్ రేవతి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి జయంతి రమ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ కె కృష్ణ ప్రకాష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic vocal recital by Shrimati Jayanti Rama. She was accompanied by Shri M. Suryadeepthi on violin and Shri K. Krishna Prakash on mridangam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime Indian music.